అడుగు గొల మెసేజ్ చేసేసా. మూవ్ ది గ్రీటింగ్స్ అండ్ గోస్ ఆట్ టు మై డాటర్ యాష్లీ ఓబర్ట్ సాల్టబస్. Wishing her many more to come, good health, long life. And that's coming from Mom Asha. Also coming from your sister Ashelle. And they love you loads. And they want you to enjoy your birthday to the fullest today, Ashley.